శ్రీ అలక్పురుష మహాదేవకి, శ్రీదేవ్ పురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన్ భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన్ ధర్మకి హరి ఓం.